0: for that. We had a little bit of a freeze up. If you know what that means, igniters, and so we apologize for that. So luckily we were right here, igniters, when it happened. We did not leave. And so what we're gonna do, igniters, we're gonna just we got everything ready, igniters. We're gonna go ahead and to just to get started here and get this thing actually is going. So apologize for that, igniters. But man, I think I'm kind of glad that it happened now instead of throughout the middle of the night, if there was going to be an issue. So we're going to go ahead and to continue on here, igniters. And we're just going to go ahead and to get Brother Jack. We know whereabouts he was, so that's the whole entire thing. So we're okay. That's what I'm saying, Ignite. We're okay. So, luckily, thank the dear Lord, we were right here. Okay, so let's go ahead, Igniters, and to get into this with our good friend Brother Jack. And think I got it where we left off at here. So let's continue on, Igniters. Let's continue on.
1: And ears so that we can have a chance to save his soul. మరికసారి చేరి వచ్చిన మా ప్రియ సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క వారాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చినందుకు తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించు వారమై ఉన్నాము. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక నూతనమైన దినంని మన యొక్క జీవితంలో ఇచ్చి ఉన్నాడు. అంటే అది ఆయన యొక్క కృపయే. మరి యొక్క నూతనమైన దినమును మనం చూసి ఉన్నామంటే అది ఆయన మన మీద చూపిస్తున్న గొప్ప ప్రేమనే. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ఉన్న మనము, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము, దేవుళ్ళు మనము గట్టిగా నమ్మకంగా ఆయనలో అంటుకట్టుబడి జీవించినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి నుండి మార్పు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన యొక్క పాత ప్రాచీన స్వభావాన్ని, లేకపోతే ప్రాచీన మనస్సును, లేకపోతే ప్రాచీనమైన వాటిని విడిచిపెట్టి నూతనమైన దేవుని వైపు, దేవుని గృహం వైపు, దేవుని యొక్క మాట వైపు, దేవుని యొక్క వాక్కు వైపు తిరిగే వాళ్ళుగా మనము ఉండాలి. కాబట్టి ఈరోజు మనము చర్చించుకునే అంశం, లేకపోతే మనం నేర్చుకోపోయే అంశము మార్పు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క మార్పు అనే ఒక మాట వింటామో, కొన్ని కొన్నిసార్లు మన యొక్క నిజ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క ఉద్యోగాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క గృహాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క రిలేషన్షిప్స్, లేకపోతే మన యొక్క సత్సంబంధాల గురించి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, అలాగే మన యొక్క అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజమైన మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, దేని నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతామో, దేవుని వైపు మన యొక్క మాటలను మనము దేవుని యొక్క మాట వైపు మనం తిరుగుతామో, అప్పుడు ఇక మార్పు అనేది మనకి ఎంతో అవసరమై ఉంది. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన యొక్క దుస్తులు మార్చుకోవచ్చు కానీ తన హృదయం అలాగే ఉండవచ్చు. ఒక వ్యక్తి తన యొక్క నివాస స్థలం మార్చుకోవచ్చు కానీ అతని యొక్క బిహేవియర్, లేకపోతే అతను రోజు చేసే పని అతను మార్చుకోలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి తన యొక్క స్నేహితులను మార్చుకోవచ్చు కానీ ఆ యొక్క విలువలను, తన యొక్క జీవిత విలువలను మార్చుకోలేకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ప్రేమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి, మన యొక్క హృదయంలోకి వెళ్తుందో, ఆ యొక్క వాక్యము తెచ్చే మార్పు ఎంతో గొప్పది. కాబట్టి ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిప్పుతామో, ఆ యొక్క మార్పు ఒక గొప్ప మార్పుగా మనము భావించవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యాకోబు యొక్క కుమారుల గురించి చూద్దాం. వాళ్ళు ఎన్నో ఎన్నో తప్పులు చేసి ఉన్నారు, ఎన్నో పాపాలు చేసి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పాపం చేసి ఉన్నారంటే, దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి అంగీకరించలేని పనులు కూడా వాళ్ళు చేసి ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు? ప్రేమ అనేది నేర్చుకున్నారు, బాధ్యత నేర్చుకున్నారు, అలాగే తగ్గింపు స్వభావాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి మనము ఈ యొక్క యాకోబు యొక్క కుమారుల జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ నుంచి మనం రెండు అంశాలు మనము నేర్చుకోవచ్చు. పాపము వలన మనకి జీతము ఉంది. మనం పాపం చేస్తే జీతము తప్పనిసరి, అది ఈ లోకంలో. కానీ మనుషులు అదే పాపాన్ని పట్టుకొని తన జీవితాంతం వరకు ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క మనుషులు, లేకపోతే ఆ యొక్క పాపంలో జీవించే వాళ్ళు దేవుని వైపు తిరగవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే అసలు యాకోబు ఎవరు? సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే, యాకోబు గారు వచ్చేసరికి ఇస్సాకు వారి యొక్క కుమారుడు, అలాగే అబ్రహాము గారి యొక్క మనవడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎలాగ అయితే అబ్రహాము గారికి వాగ్దానం చేశాడో, ఇసుకులేని వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీ యొక్క భూమిని అభివృద్ధి చేస్తాను, ఎలాగైతే ఆ వాగ్దానం చేశాడో, ఆ యొక్క యాకోబు కుమారులు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు పొందటానికి వాళ్ళు యోగ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇది వచ్చేసరికి ఒక స్పిరిచువల్ హెరిటేజ్ లాగా, ఐ మీన్ వారసత్వంగా, ఆత్మీయ వారసత్వంగా వాళ్ళకి వస్తుంది. కానీ ఈ యొక్క ఆత్మీయ వాళ్ళు అబ్రహాము గారి యొక్క సంతానం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆత్మ వాళ్ళు ఉంటదనేమో కాదు, కానివ్వండి. కానీ ఈ యొక్క వారసత్వపు ఆత్మీయమైన ఆశీర్వాదము కూడా వాళ్ళు పొందవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనలో మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులుగా పిలవబడ్డ మనము, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనము కూడా కొన్ని సార్లు పాపం వైపు, పాప జీవితం వైపు మనము చూసే వరంగా ఉన్నాము. అలాగే చాలా ఒక వ్యక్తి ఆరాధనలకి ప్రతి ఆదివారము తప్పకుండా మనకుండా అటెండ్ అయినా, దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా విన్నా, బైబిల్ని కంఠస్థం చేసిన, ఆ యొక్క వచనాల్ని తన యొక్క నోటు మీద దాచుకుని ఉన్నా, కానీ కొన్ని సార్లు దేవుని నుంచి తొలగిపోయే వాళ్ళుగా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోలేము. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటం ఒక ఎత్తైతే, దేవుని యొక్క వాక్యానికి విధేయులు అవటం అనేది ఇంకొక ఎత్తు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాకోబు కుమారులుగా పిలబడుతున్న వీరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో, లేకపోతే వాళ్ళ యొక్క కాండక్ట్లో, లేకపోతే వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో వాళ్ళతో దేవునికి అంగీకారమైన జీవితాన్ని వాళ్ళు జీవించినట్టుగా మనము చూడలేదు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు కొన్ని చాయిసెస్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. కాబట్టి దాన్ని తగ్గట్టి ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా వచ్చాయి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకొని మనము ముందు కొనసాగుదాం. ఈ యొక్క దేవుని యొక్క మాటలను మీరు ఈ యొక్క ఎగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ ని కూడా మీరు స్నేహితులకు శ్రేయ బ్లాష్లకు అందరికి కూడా పంపించవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలను Reuben's immorality, if you see, let's open up our Bible, Genesis chapter 35, verse 22. Genesis chapter 35, verse 22. I'm reading from New King James Version Bible. And it happened when Israel dwelt in that land, that Reuben went and lay with Bilhah, his father's concubine, and Israel heard about it. Now the sons of Jacob were 12. So here if we observe, this is only the second time scripture directly refers to Israel by that name. So this person is Jacob, given new name after encounter with God. And sometimes if you see, in other passages, there is an almost frustrating lack of explanation. Like, it's possible some events are given limited details for the sake of decency. For example, no particulars are given on what happened to Noah. And that invited such a strong reaction. A similar approach seems to be used here. So neither background nor fine points are provided. All we're told is that Reuben had sexual relationships with the servant of Rachel, Bilhah, who was a servant wife of his own father. Because of this lack of details, we are not sure why in that way or how often this happened. So we are not even sure it was consensual. And, some scholars suggest several possible motives for Reuben to sleep with Bilhah. So here, Reuben is the oldest of Jacob's 12 sons, born to Leah, the wife Jacob famously failed to love. So this may have been act of revenge or degrading the servant of Jacob's most loved wife, Rachel. So, my dear brothers and sisters, so here what I'm trying to say is, this was a serious violation of family honor and sexual morality. Reuben was Jacob's firstborn son, and he had an important position in the family. Yet, he dishonored his father through his conduct. So, if you see in Genesis chapter 49, Genesis chapter 49, verse 3 and 4. Reuben, you are my firstborn, my might and the beginning of the strength, the excellency of dignity and the excellency of power. So, unstable as water, you shall not excel, because you went up to your father's bed, then you defiled it. He went up to my couch. So here, Jacob later describes Reuben as unstable and declared that he would not excel. Reuben lost the privileges associated with his firstborn status. So, my dear Ignatius, my dear brothers and sisters, what lesson do we learn? Please comment in the comment box, in the chat box. So, here, our position does not protect us from the consequences of our conduct. A person may be respected in community, influential in the church, successful in business, or important in the family, but if that person chooses immorality, dishonesty, or rebellion against God, that position cannot make the sin acceptable. We must not allow our reputation to become more important than our character. So here, my dear Ignatius, my dear brothers and sisters, and third point we can see here is Simon and Levi's cruelty. So Next, consider Simon and Levi in Genesis chapter 34. Simon and Levi in Genesis chapter 34. So, Mighty Ignatius, Mighty brothers and sisters, so our privilege is, it's not, it is not about, it is not about the privileges. It is about our actions. So, Dina, their sisters had violated by scam. What happened to Dina was wrong and her brothers had reason to be deeply distressed. However, instead of pursuing justice in the righteous way, Simon and Levi deceived the man of the city. They attacked and killed the males of the city while they were vulnerable. So their brothers then plundered the city and took property, livestock, women and children. So their actions went far beyond seeking justice for their sisters. Their anger became cruelty. Their desire to defend family honor became an occasion for deception, violence, and revenge. So, my dear Ignatius, my dear brothers and sisters, we must understand this distinction. We must understand this distinction. The difference. Being angry about wrongdoing does not give us permission to commit wrongdoing ourselves. Okay? So being angry about wrongdoing does not give us permission to commit wrongdoing ourselves. So that's why if you see Romans chapter 12 verse 19. Romans chapter 12. Verse 19. Beloved, do not avenge yourselves, but rather give place to wrath. For it is written, vengeance is mine, I will repay, says the Lord. So here, my dear Ignatius, Paul has just written that Christians must not repay evil for evil. Now, he expands that idea to make it even more clear, those who follow Christ are commanded to never avenge themselves, to never get even, whether the hurt comes from the fellow believers or from unbelievers. Revenge is simply not a legitimate option for us. So for a change, Paul gives us a reason for this command, and it is a bit surprising. So here, my dear believers, my dear brothers and sisters, Paul writes that we should refuse to take revenge because God is much better at it than we are. Do you think we can take revenge, but God is much better at it? So that's why Paul quotes in the Deuteronomy chapter 32 verse 35, vengeance is mine and recompense. So here, my dear brothers and sisters, his intention to take vengeance on those who wrong others, a desire for justice for ourselves and those we care about is not wrong. Paul simply wants us to trust God's timing and power to deliver justice as he sees fit. So my dear brothers and sisters, so how often do people justify sinful behavior by pointing to someone else's sin? Someone says, he insulted me, so I insulted him. Another says, she cheated me, so I cheated her. Another says, they hurt my family, so I will destroy their family. But the wrong actions of another person do not give us the right to abandon God's standards. We cannot overcome evil by becoming evil ourselves. So, my dear brothers, my dear brothers and sisters, God has his plans. You know, we have to we have to submit ourselves. So we have to submit our lives to the God. So God will take the vengeance. And here, if you see, in Genesis chapter 37, it records another terrible event, that is selling Joseph into slavery. Joseph was loved by Jacob, and his brothers became jealous of him. So their jealousy grew into hatred. Instead of treating Joseph as a brother, they sold him to merchant travelers to Egypt. Imagine the pain of a young man being betrayed by his own brothers. See, the betrayal, when you trust someone and they betrayed you, it hurts a lot, right? Joseph was separated from his family, taken to a foreign land and forced into slavery. His brothers has to live with the consequences of their deceptions, right? So they allowed Jacob to believe that Joseph has been killed by a wild animal. My dear Ignatius, my dear brothers and sisters, jealousy had damaged their relationship with Joseph. And the deception brought grief to their father. So that's why James 3:16 warns where jealousy and selfish ambition exist, disorder and evil practice follows. So if you have a jealousy and selfish ambition in ourselves, it follows evil practices. So my dear Ignatius, my dear brothers and sisters, jealousy is dangerous because it changes the way we see people. Instead of being thankful for another person's blessings, we resent them. Instead of encouraging someone who succeeds, we want to see that person fail. If we do not deal with jealousy in our hearts, it can lead to words and actions that cause terrible harm. So my dear Ignatius, my dear brothers and sisters, so jealousy is one of the dangerous things in our life that we should not practice, that we shouldn't practice. So my dear Ignatius, my dear brothers and sisters, so here Joseph was sold into slavery and their brothers got jealous of him because their father loved him most. So they faced the consequences. And another thing, we in Genesis chapter 38, we can see that, Judas sinned with Tamar. So the sinful encounter between Judah and Tamar, his daughter-in-law. Judah failed to fulfill his responsibility towards Tamar. Later, when Tamar disguised herself, Judah became involved with her, believing her to be a prostitute. So here, my dear Ignatius, his conduct exposed his own hypocrisy and moral failure. The account also shows that Judah initially responded harshly when he believed Tamar had acted immorally, without recognizing his own responsibility. When the truth was revealed, Judah acknowledged, Genesis chapter 38 verse 26, let's read one verse, Genesis chapter 38 verse 26. I'm reading from New King James Version Bible. So Judah acknowledged them and said, "She has been more righteous than I, because I did not give her to Sala, my sons, and he never knew her again." So that Tamar was more righteous than he was in the particular matter. My dear Ignatius, my dear brothers and sisters, Judas' words reveal an important principle, which is, you know, we must be willing to recognize our own guilt rather than judge others while ignoring ourselves. So that's why, if you see in the New Testament, Matthew chapter 7, verse 3 to 5, Matthew chapter 7, verse 3 to 5. And it says here, I'm reading from New King James Version Bible. And why do you look at the speck in your brother's eye, but you do not consider the plank in your own eye? Or how can you say to your brother, let me remove the speck from your eye, and look, a plank is in your own eye? Hypocrite, first remove the plank from your own eye, and then you will see clearly to remove the speck from your brother's eye. So, my dear brothers, my dear brothers and sisters, so Jesus taught that we must examine the plank in our own eye before attempting to remove the speck from another person's eye. So, my dear brothers, my dear brothers and sisters, so we have to be accountable. So before judging others, we need to check ourselves. We need to examine ourselves. So here, my dear brothers, my dear brothers and sisters, why were these accounts recorded? Why were these accounts recorded? So Moses preserved these events in the history of God's people. The accounts do not present the patriarchs as a sinless heroes. They reveal the reality of human weakness and the consequences of sin. The Israelites needed to understand their history. They need to see what happened when people followed selfish desires rather than God's will. And we need to learn from those accounts today. The Bible does not hide the sins of its important figures. Instead, it teaches us through their failures, their consequences, and the changes that later took place. So let us ask an important question. Did the sons of Jacob remain the same men who sold Joseph into slavery? Please comment in the chat box. Does the sons of Jacob remains the same men who sold Joseph into slavery? So here, no. They later changed their mind. The later action reveals a significant change in their attitudes and priorities. That brings us to our first major point. So, my dear brothers, my dear brothers and sisters. So, God is telling us, and God is letting us to change. He wants to help us. He wants to help his people. He wants to help his children. He wants to help his sons and daughters. So, God is willing to forgive us. God is willing to change our lives. God is willing to give our lives. So my dear brothers, my dear brothers and sisters. So why this is recorded? You know, so that we can learn from the ancestors' history. Why? What happened when they sell Joseph into slavery to their brothers? What happened when Simon and Levi were cruelty has been recorded? Why do we know that Reuben's immorality? And why do we know a family, you know, should have their God's promises? So my dear brothers, my dear brothers and sisters, God is revealing us. God is telling us. God wants us to be the part of his kingdom. So my dear brothers and sisters, God loves his people. God wants us to change. So he is giving us the time. So please remove the jealousy if there is in your heart. Don't be jealous. Don't take vengeance by your own. Give it to God. So my dear brothers and sisters. So today, yes, we are going to see a few other points like the sons of Jacob has changed. Why can't we? And the second thing, the gospel of Christ is about change. And we are going to see about the third point is the past does not have to determine the future. So we are going to see these three points and we're going to jump.
2: Premier Ignite Radio Srotulara, Devuni Biddalara. Ee yokka Ignite Radio program ki vinatanaku vachina ఆన్లైన్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఒక గొప్ప సమయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అందరికీ ఇచ్చి ఉన్నాడు. ఈ దినం చూడలేక ఎంతో మంది నిద్రించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, మనము ఈ క్షణాన దేవుని యొక్క వాక్యము మనం వింటున్నామంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకనగా చాలా మంది ఈ యొక్క సమయాన్ని వ్యర్థంగా వాళ్ళ యొక్క ఇహలోక ఆశల వైపు వాళ్ళు పెట్టడానికి ఇష్టపడతారు. చాలా మంది సినిమాలకు వెళ్ళడానికి, షికార్లకు వెళ్ళడానికి, లేకపోతే స్నేహితులతో గడపడానికి, లేకపోతే బంధువులతో గడపడానికి, లేకపోతే వగేరా ఇంకా ఏ పనైనా చేయటానికి వాళ్ళు ఆలోచించుకొని దాని ప్లాన్ వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. కానీ మనకు కూడా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనం కూడా బయటకు తిరిగి సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఉంటుంది. కానీ మనము మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనము నిశ్చయించుకున్నాము. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయము భక్తిని కలిగి దేవునికి ఇష్టమైన పిల్లలుగా, లేకపోతే దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనము ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము ద్వితార సంఘం గురించి మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి ద్వితార సంఘంలో ఎలాగా ఉంది, పరిస్థితి ఎలాగుంది, సంఘం ఎలాగుంది, సంఘ సభ్యులు ఎలాగా ఉన్నారు, సంఘ సహోదరులు ఎలాగా ఉన్నారు, అక్కడ చేసే పరిచారకులు ఎలా ఉన్నారు, ఆ పెద్దలు ఎలాగా ఉన్నారు, అలాగే మనము ద్వితార సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ద్వితార సంఘానికి లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క లేఖ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు, ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అదేమనగా, మీరేమి చేస్తున్నారో నేను ఎరుగుదును. కాబట్టి సంఘము ఏం చేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగుగా ఎరుగును. ఎందుకంటే సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు, సంఘ స్వార్థికులు ఏం చేస్తున్నారు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు, సంఘ డీకన్స్ ఏం చేస్తున్నారు, కాబట్టి ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్ని విషయములు తెలిసినప్పటికీ ఎందుకు అబద్ధ బోధని సంఘములోకి తీసుకుని వస్తున్నాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి మనము పోయిన వారం మనం చూసుకున్నట్లయితే చాలా చక్కటి విషయాలు మనము తెలుసుకున్నాము. ద్వితీయ సంఘంలో ఎలాగ ఉన్నారు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏమని చలవిచ్చారు, అలాగే వాళ్ళు దేవునికి అంగీకారమైన జీవితంలో ఉన్నారా లేరా, కాబట్టి సంఘంలో సంఘ సభ్యులు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, విశ్వాసులు ఎలాగ ఉన్నారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే మనం కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘంలో జరిగే ప్రతి విషయము తెలుస్తుందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘము ఆత్మీయంగా బలహీన పడిపోతుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి యొక్క అబద్ధ బోధ సంఘములోకి బయలు వెళ్తుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా? అలాగే మనం చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగ ఉన్నారు, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎలాగా ఉంది అనే విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా అనే విషయం గురించి చర్చించుకున్నాం. అలాగే చివరగా మనం ఏం చేసుకున్నామండి, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఎలాగా ఈ క్షణం మనం వెళ్తే ఎలాగ నిలుచోగలుగుతున్నాము అనే విషయాన్ని మనము చూసుకోగలం. అందుకే మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము 18-19 వచనం మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి తుయితారలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంచి పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కరపటి క్రియలు మరి ఎక్కువ ఉన్నవని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా సంఘం గురించి సెలవిస్తున్నారు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. కాబట్టి నీ యొక్క మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఎరుగుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం పెట్టారా, ఈ యొక్క అంశాలను మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎలాగా ఆ యొక్క తుయితార సంఘాన్ని మనము ఎలాగ ఆ యొక్క సంఘ పరిస్థితులు ఎలాగ తెలుసుకున్నాడో మనం చూసుకోవచ్చు. కాబట్టి

0: కృత నిబంధనలో మనము ఈ యొక్క విషయాలు మనము చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేస్తున్నామో ఆయన ఎరుగుదాం. మన యొక్క ప్రాబ్లమ్స్ లేకపోతే మన యొక్క బాధలు ఏమున్నాయో ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాహటంగా తెలుసు. అలాగే మన యొక్క స్ట్రగుల్స్, మన వేటు గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో ఆయనకు తెలుసు. అలాగే మన యొక్క విశ్వాసం ఎలాగో ఉందో తెలుసు. అలాగే మనము కొన్ని కొన్ని విషయాల్లో ఎలాగో సాధనలు ఎగిపోతున్నాం అనే విషయం కూడా ఆయనకి తెలుసు. అలాగే ఆ యొక్క అబద్ధ సువార్త లేకపోతే ఆ యొక్క అబద్ధ వార్త ఎలాగూ బయలు వెళ్తుందో ఆయనకి తెలుసు. అలాగే మన యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమం బిడ్డలారా, ఈరోజు మనము ఒక గొప్ప అంశం గురించి మాట్లాడుతున్నాం. తుతర సంఘములో జరిగిన చిన్న సంఘటన విషయాన్ని తీసుకొని మనము ఈ దినమున యొక్క వాక్యాన్ని మనము చర్చించుకుందాం. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చే నష్టాలు ఏంటివి అనే విషయాన్ని మనము చూసుకుందాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కొద్దిగా వాక్యం చదువుకొని దేవుని యొక్క మాటల్లో మనము ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన యొక్క ఇగ్నైట్ రేడియోలోకి వచ్చిన మీ అందరికీ కూడా సంఘం తరఫున వందనములు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క భారతదేశం తరఫు నుంచి కూడా మీ అందరికి కూడా వందనములు.
1: సో లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ రీడింగ్. జెనసిస్ చాప్టర్ 44:18-34. లెట్స్ ఓపెన్ అప్ ద బైబుల్ జెనసిస్. I'm reading from New King James Version Bible. Please read along with me. The Judah came near to him and said, "O my Lord, please let your servant speak a word in my Lord's hearing, and do not let your anger burn against your servant. For you are even like Pharaoh." My Lord asked his servant, saying, "Have you a father or a brother?" And we said to my Lord, "We have a father, an old man, and a child of his old age. Who is young, his brother is dead, and he alone is left of his mother's children, and his father loves him." Then you said to your servants, "Bring him down to me, that I may set my eyes on him." And we said to my Lord, "The lad cannot leave his father, for if he should leave his father would die." But you said to your servants, "Unless your youngest brother comes down with you, you shall see my face no more." So it was when we went up to your servant, my father, that we told him the words of my Lord. And our father said, "Go back and buy us a little food." But we said, "We cannot go down. If our youngest brother is with us, then we will go down. For we may not see the man's face unless our younger brother is with us." Then your servant, my father, said to us, "You know that my wife bore me 2 sons, and one went out from me, and I said, 'Surely he is torn to pieces,' and have not seen him since. But if you take this one also from me, and calamity befalls him, you shall bring down my gray hair with sorrow to grave. Now therefore, when I come to your servant, my father, and the lad is not with us, since his life is bound up in the lad's life, it will happen when he sees that the lad is not with us, that he will die. So your servants will bring down the gray hair of your servant, our father, with sorrow to grave. For your servant became surety for the lad to my father, saying, 'If I do not bring him back to you, then I shall bear the blame before my father forever. Now therefore, please let your servant remain."

0: సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. గడిచిన కాలం అంతా మీ అపారమైన కనికరము, ప్రేమ చెప్పడం సురక్షితంగా కాశీ కాపాడి తండ్రి, రాత్రికాల సమయంలో మరి విదేశీ సహోదరులు పాల్ గారు ద్వారా మీ వాక్యం నేర్చుకోగలిగినటువంటి విలువైన అవకాశాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. సహోదరులను మీరు దీవించండి. ప్రతి వారము మాకు చాలా విలువైనటువంటి పాఠాలను అందింపచేస్తూ మేము ఆత్మీయంగా బలపడడానికి, ప్రోత్సహించబడడానికి ఆయన ద్వారా మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి. ముఖ్యంగా వారి తల్లిగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆవిడకి పరిపూర్ణమైన ఆరోగ్యమును మీ చిత్తమైతే అనుగ్రహించేయండి. వారి కుటుంబస్తులందరినీ ధైర్యపరిచి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, పాల్ గారు చెప్పుకున్నటువంటి మీ వాక్యాన్ని మా అందరికీ అర్థమయ్యేటట్టుగా తెలుగులో చేస్తున్నటువంటి రవిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయనను ఆశీర్వదించండి, దీవించండి. సిస్టర్ గారిని ప్రేమించి మీరు గర్భాన్ని అనుగ్రహింపచేశారు. సుఖప్రసవమైనంత వరకు కూడా ఆవిడకి మీరు తోడుగా ఉండండి. ఆశించే ఫలాన్ని వారు పొందేటట్లుగా వారి ఎడల దయ చూపించండి. ఈ ఆన్లైన్ తరగతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఈ కార్యక్రమం ఎటువంటి అంతరాయము లేకుండా సక్రమమైనటువంటి రీతిలో జరిగేటట్లుగా మీరే సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.
1: ఆమేన్. All right, thank you, Brother Dasu, and welcome, Wandanamalu, to everyone who is here today.
0: Thank you, sir.
2: అందరికీ వందనాలు అండి. ప్రార్థన చేసినందుకు బ్రదర్ దాసు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.
1: It's a great pleasure to have all of you to be able to speak about God's word together today.
2: చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి.
1: This is part 2 in our lesson that we began last week, the Christian marriage and the home.
2: మనము క్రైస్తవుని యొక్క వివాహము మరియు అతని యొక్క కుటుంబము అనే అంశములో రెండవ భాగంలో మనం ఉంటూ ఉన్నాము.
1: Last week we began speaking about point number 1, marriage is God's design.
2: మనము మొదటిగా పోయిన వారం మనము మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు అందులో మొదటి పాయింట్ వచ్చేసి వివాహము దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నదనే విషయాన్ని గురించి మనం తెలుసుకొని ఉన్నాము.
1: And because God created marriage back in the book of Genesis, his word must be the foundation for understanding marriage.
2: మనము మొదటిగా మన బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవ యొక్క మూలము మనము ఆయన యొక్క మానవుని యొక్క మూలమును మనం గమనించినట్లయితే కుటుంబంలో అనగా వివాహం అనే దాని గురించి మనం తెలుసుకోవాలనున్నప్పుడు మొదటిగా మనం ఆది కాండము మొదటి అధ్యాయంలో నుండి మనం గమనించుకుంటూ రావచ్చు.
1: There's a lot of things that I may want to do my way in this life, but as a Christian, I always have to do things according to God's word, because that's the only way that we're going to be pleasing to God.
2: మనము మామూలుగా జీవించాలంటే అది మన ఇష్టమై ఉంటదేమో కానీ క్రైస్తవునిగా జీవించాలంటే ఖచ్చితంగా మనము బైబిల్ను అనుసరించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం.
1: And that's why it's important to consider how we should act when we are married to our spouse.
2: మనము వివాహం అయిన తర్వాత ఎలాగ జీవించాలి అనేటువంటి విషయాలను మనం కన్సిడర్ చేసుకుంటూ నడుచుకునే వారిగా ఉండాలి.
1: Point number 2, last week we discussed Christian marriage is built on love and commitment. Love and commitment.
2: గత వారం చూసినప్పుడు అయితే వివాహం అనేటువంటిది ప్రేమ మరియు ఒప్పుదల గురించినటువంటిదిగా ఉంటున్నది. అంటే ఒప్పుదల గురించి వివాహం సారీ అయ్యింది కదా.
1: The love, the Christian marriage is built on love and commitment.
2: క్రైస్తవుల యొక్క వివాహం అనేటువంటిది ప్రేమ మరియు నమ్మకత్వం మీద పునాది వేయబడే విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం గత వారం చూసి ఉన్నాము.
1: And we discussed how that things are different, obviously, in the West than in the East. There are some arranged marriages in the East. Here in the West, we are able to pick our mate. But it doesn't matter. Regardless of that, we are still supposed to have a marriage that's built on love and commitment.
2: మనము గత వారం చూసి ఉన్నాము, ఇప్పుడు అమెరికాలో కావచ్చు లేదంటే ఇండియాలో కావచ్చు, ఎలాగైనా సరే మనం ఎక్కడ చూసుకున్నా వివాహం అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏరియాలను బట్టి వివాహం అనేటువంటిది వేరువేరుగా ఉండవచ్చు. ఇండియాలో అయితే పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అయి ఉంటుంది, కొన్నిసార్లు ప్రేమించి వివాహం చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అమెరికాలో అయినట్లయితే మనం చూసినప్పుడు అక్కడ కొన్నిసార్లు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అతనితో అమ్మాయితో కొన్ని రోజులు డేటింగ్ వెళ్ళి తర్వాత ఆ అమ్మాయితో ఉండాలన్నా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని బట్టి తర్వాత పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఏదేమైనా కానీ సరే ఇవన్నీ కూడా క్రీస్తు అనగా దేవుడి ద్వారా ఏర్పరిచే విధంగానే ఉండాలి, ఏ దేవునికి ఇష్టకరంగానే ఉండాలి అనే విషయాన్ని మనం గత వారం చూసి ఉన్నాము.
1: We also noticed last week, point number 3, the husband and wife have God-given responsibilities.
2: అలాగే గత వారం మనం చూసినప్పుడు పాయింట్ నెంబర్ 3లో మూడవ పాయింట్లో మనం చూస్తే స్త్రీకి పురుషునికి మరియు వాళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి ఒక నియమాలను నిబంధనలను గురించి వారి యొక్క బాధ్యతలను గురించి మనము చూసి ఉన్నాము.
1: And even though we live in a modern age, it's 2026, those responsibilities that are recorded in God's word are still, they still apply to us today.
2: చూడండి, మనము 2026లో ఉండవచ్చు, మోడర్న్ ఏజ్ లో ఉండొచ్చు, కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా మనము మన జీవితాలకు బైబిల్ను దేవుని యొక్క వాక్యాన్ని అప్లై చేసుకుని నడిచే వారిగా ఉండాలి.
1: We have to remember that we never adapt the Bible for the modern age, but rather we adapt the modern age to the Bible. Does that make sense?
2: చూడండి, మనము మోడర్న్ ఏజ్ లో ఉన్నాం ఇప్పుడు, అలాగని చెప్పి బైబిల్ను మనం మార్చేదిగా ఉండకూడదు, అంటే బైబిల్ను మనం మార్చే వారిగా ఉండకూడదు. మోడర్న్ ఏజ్ ను కూడా బైబిల్ విధంగా మార్చుకునే విధంగా మనం ఉండాలి.
1: Now, that brings us today to point number 4. This will be new discussion for part number 2 today.
2: నే మనం అలాగే పాయింట్ నెంబర్ 4, నాలుగో పాయింట్ లో మనం ఈరోజు చూసుకొని పోతూ ఉన్నాము. నాలుగో పాయింట్ లో మనము చూసుకొని పోతూ ఉండగా నాలుగో పాయింట్ అంటే రెండో భాగంలో నాలుగో పాయింట్ మనం చూసుకొని పోతూ ఉన్నాం.
1: And point number 4 is the Christian home should be a place of spiritual training.
2: చూడండి, క్రైస్తవుని యొక్క కుటుంబము తప్పకుండా ఆత్మ సంబంధమైన శిక్షణకు ఒక స్థలంగా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
1: If you ever look at the world or where you live and you think that, well, there's a breakdown, there's something wrong, parents are not treating their children right, children are not treating their parents right, this is where everything breaks down.
2: చూడండి, క్రైస్తవ ఒక కుటుంబంలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ శిక్షణ సరిగా లేకపోయినట్లయితే వారు సరిగా పెరగలేరు అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి.
1: Because if we don't have spiritual training in the home, then everything else is going to go downhill.
2: చూడండి, కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి శిక్షణ గనక లేకపోయినట్లయితే ఆ కుటుంబం తప్పకుండా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది.
1: So let's notice as our first scripture, Deuteronomy chapter 6, verses 6 and 7.
2: ఉపదేశకాండము ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము.
1: And by the way, just as some Bible trivia, the word Deuteronomy is the second giving of the law. It's not just the Ten Commandments, but there are many, many commandments they had to use in the Old Testament.
2: పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ద్వితీయ దేశకాండం అనగానే రెండవసారి ఉపదేశించినట్లుగా మనం చూడాలి. ఎందుకంటే మొదటిసారిగా మనం చూసినప్పుడు పది నిబంధన పది ఆజ్ఞలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని మనకు ఇచ్చినప్పుడు అదే మాదిరిగా రెండవసారి దానిని బోధిస్తూ ఉన్నాడు మోషే.
1: The word Deutero, the Deutero part means two. The Onomy part means the law. And so it's a second giving of the law.
2: చూడండి, ద్వితీయ ఉపదేశ కాండము అనగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే అది రెండవసారి ఇస్తున్నటువంటి చట్టము.
1: We have words in the English language, astronomy, for example. Astro means stars. The Onomy part means the law. And so astronomy, for people that study astronomy, it means the law of the stars.
2: చూడండి, అస్ట్రోనమీ అనగానే మనం అంటే ఇంగ్లీష్లో దాని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే నక్షత్రాలు సంబంధించింది శాస్త్రంగా ఉంటున్నది. అంటే బ్రదర్, వాట్ ఈస్ ద మీన్ అస్ట్రోనమ్?
1: Yeah, the astro part means star, and then the onomy part means the law of the stars.
2: చూడండి, ఆస్ట్రోనమీ అనగానే నక్షత్రం యొక్క చట్టం అనే విషయం మనం చూడవచ్చు.
1: So again, we have Deuteronomy, the second giving of the law. So let's notice and read verses, chapter 6, verses 6 and 7.
2: Okay. ద్వితీయ దేశకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే,

0: ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఇదిగో నేను చెప్తున్నటువంటి వీటిని నేను ఆజ్ఞాపించి నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు హృదయంలో ఉండవలను అని చెప్పి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి అవన్నీ కూడా వాళ్ళు హృదయంలో పెట్టుకోవాలని చెప్తున్నాడు. బహుశా ఇది ఒకవేళ పాత నిబంధనలో కూర్చున్నటువంటి వాక్యమై ఉండవచ్చునేమో, కానీ ఇదే మాదిరి కృత నిబంధనలో కూడా ఈనాడు మనము నడిచేవారిగా ఉండాలి.
1: సో పేరెంట్స్ హావ్ biblical authority. Parents have this responsibility to teach their children the word of God. It's very vitally important.
0: చూడండి, తల్లిదండ్రులకు దేవుడు ఏర్పరిచినటువంటి నియమాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి
1: the parents have a responsibility to teach the word of God to their children.
0: ఇలాంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయి ఉన్నది దేవుని యొక్క వాక్యము వారికి పిల్లలకు నేర్పించడం అనేది.
1: We don't just send our children to the church building for Bible class and say, well, that's enough learning. They learn enough at church. That's not true. They have to learn God's word as well at home.
0: చూడండి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను చర్చి బిల్డింగులకు వాక్యానికి నేర్చుకోవడానికి పంపిస్తూ ఉంటారు. అది మాత్రమే సరిపోదు, వారు ఖచ్చితంగా ఇంట్లో కూడా క్రమశిక్షణగా వాక్యం నేర్చుకునే వారిగా ఉండాలి.
1: Because parents have the most amount of time with their children besides school and education. The children obviously are going to spend more time with their children than even the church.
0: చూడండి, పిల్లలు చర్చి బిల్డింగ్ లో అనగా ఆరవ చర్చి బిల్డింగ్ లో ఉండే ఆ సమయం కంటే వారు ఇంట్లో ఉండే సమయము లేదా బయట ఉండేటువంటి సమయమే ఎక్కువగా ఉంటుంది.
1: It's in the home that the children will learn and look at the parents as examples and learn things about God and about truth and honesty.
0: అదే
1: It's in the home that the children will learn first about God and truth and honesty.
0: చూడండి, నమ్మకత్వాన్ని, దేవుని గురించి విషయాలను, సత్యాన్ని, వీటన్నిటిని గురించి ఇంట్లోనే నేర్పించబడాలి పిల్లలకు.
1: By the example of the parents, they will learn kindness and responsibility and faithfulness.
0: చూడండి, నమ్మకత్వము, బాధ్యతలు, ప్రేమించే విషయాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులే మాదిరికరంగా వాళ్ళ పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి.
1: Let's read another scripture, Ephesians chapter 6 and verse 4. We just read Deuteronomy. Go to the New Testament, Ephesians 6 and verse number 4.
0: మనము పాత నిబంధనలో చూసాము, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్దాము. ఎఫెసియన్స్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసియన్స్ 4 బ్రదర్.
1: ఎఫెసియన్స్ 6 అండ్ వర్స్ నంబర్ 4.
0: ఓకే, సారీ, ఎఫెసియన్స్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం.
1: సో దిస్ ఇస్ వై వి సే దట్ దీస్ ఓల్డ్ టెస్టమెంట్ scriptures really contain principles that are found in the New Testament. Old Testament scriptures, we find New Testament principles in those. So yes, it's in the Old Testament. We live under the New Testament, but the New Testament echoes what's in the Old Testament.
0: చూడండి, ఇక్కడ కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి మాటలు పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలే ఉన్నాయి. అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి విషయాలను కొత్త నిబంధనలో కూడా అవే విధంగా నడిపించబడుతూ వచ్చాయి. అంటే దాని యొక్క ముఖ్యత్వాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే అదే ప్రిన్సిపల్ను మనకు ఇక్కడ కొత్త నిబంధనలో కూడా ఈనాడు మనకు కూడా నేర్పించబడాలి అనే విషయాన్ని మనం తెలుపుతూ ఉన్నాడు.
1: So Ephesians 6 and verse 4 puts the responsibility on the father. And he says to bring them up in the nurture and the admonition of the Lord.
0: చూడండి, ఇక్కడ తండ్రులారా అని చెప్తూ తండ్రులకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి అని చెప్తూ ఉన్నాడు.
1: And the idea of nurturing is to feed them just like you would feed them with food so that they can grow to maturity. It's our obligation as parents and grandparents, by the way, to nourish them, nurture them so that they can grow mature in their faith.
0: చూడండి తల్లి తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులకు వాళ్ళ అంటే పెద్దలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ సరే వాళ్ళ పిల్లలకు ఏ విధంగా నేర్పించాలి అని అంటే కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి.
1: And this admonition of the Lord that it talks about in Ephesians is, yes, the part that a lot of parents don't like is we have to discipline our children when they're doing things that are not correct.
0: చూడండి ఇది పిల్లలకు ఇది ఒక అడ్మిషన్ లాగా ఉంటున్నది అనే విషయాన్ని గుర్తుంచుకుందాము. ఇలాగ ఒకవేళ తల్లిదండ్రులు ఈ పిల్లలను ఈ విధంగా పెంచడం అనేది ఇష్టపడకపోయినట్లయితే వారు సరిగా పెంచబడే పిల్లలుగా ఉండరు.
1: Because you see, all of us have to go in a straight path from here to heaven, from the way that we live and we're raised. It's supposed to be a straight path. Of course, it's going to be rocky road along the way, but the path is very straight.
0: చూడండి వాక్యం అనేటువంటిది చాలా నేరుగా మనకు చూపించబడుతుంది. ఇక్కడ మనము పరలోకానికి వెళ్ళేదానికి ఇక్కడ మనం జీవించడానికి శిక్షణ అనేటువంటిది చాలా అవసరం.
1: And when a father sees his child going wandering off a different direction, he has to admonish or to discipline his child in order to get them back on the right course.
0: చూడండి పిల్లలు ఒకవేళ తప్పు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూడాలి, చూసినప్పుడు ఖచ్చితంగా వారిని సరైనటువంటి మార్గంలోకి మళ్లించే వారిగా తల్లిదండ్రులు ఉండాలి.
1: And I will say that each child operates differently, different ways to discipline. Some children only respond to a spanking on the backside. That helps them in discipline. But other children, you can just speak to them very sternly and say, no, don't do that, and they will change correction. So each child is different in how that you admonish them or discipline them.
0: Make this sentence.
1: Okay. All right. Each child responds to discipline differently.
0: చూడండి ప్రతి పిల్లవాడు ప్రతి చిన్నపిల్లలు ఖచ్చితంగా బాధ్యతలను నేర్చుకునే వారిగా ఉండాలి.
1: Some children will need spanking on the backside.
0: కొంతమంది పిల్లలకు దెబ్బలు పడేది కూడా అవసరమై ఉంటది.
1: But then some children, you can just speak to them in a stern or harsh voice and say, no, you cannot do that. It's not right. And then they will straighten up themselves.
0: చూడండి కొంతమందిని మన పిల్లలను పెంచేటప్పుడు కొట్టవలసిన అవసరం కూడా వస్తుంది. కొట్టినప్పుడు వాళ్ళు సరైన మార్గం లేక వస్తారు. అలాగా కొంతమందికి మన పిల్లలకు చెప్తే చాలు, వద్దు నాన్న ఇది చేయొద్దు అని అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని చేసేవారుగా, చేయకోకుండా ఆగేవారుగా, దాన్ని అర్థం చేసుకొని నడిచేవారుగా ఉంటారు.
1: But here's the bottom line.
0: ఇదే ముఖ్యమైనటువంటి విషయం.
1: The responsibility for our children cannot be given over to the church or a Bible class teacher.
0: చూడండి పిల్లలను కేవలము సంఘానికి లేదంటే బైబిల్ తరగతులకు మాత్రమే అలవాటు వారిగా మాత్రమే మనం ఉండకూడదు.
1: Parents have the God-given responsibility to teach their children, and that's something we have to take very seriously.
0: చూడండి కేవలము ఆరాధన క్రమానికి లేదంటే బైబిల్ తరగతులకు మాత్రమే పంపించేసి మిగతా విషయాలలో తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి అనేటువంటి బాధ్యత కలిగి ఉండాలి.
1: But here's the bottom line as far as the home goes. It's my responsibility as a father or a mother or today grandparents will raise children, aunts and uncles will raise children, but it's our responsibility as adults to make sure that the home is a place where God's word is taught and lived by example.
0: చూడండి, ఇల్లు అనేది కుటుంబం అనేటువంటిది, ఒకవేళ తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ మదర్ గ్రాండ్ తాత అవ్వలు కావచ్చు, లేదంటే ఇలా నానమ్మ తాతయ్య వీళ్ళెవరైనా కావచ్చు, అంటే ఇల్లులో ఇంట్లో కూడా బాధ్యతలు నేర్పించబడే విధంగా ఉండాలి, క్రమశిక్షణ అలవర్చే విధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యముతో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు మనము ఉదాహరణగా కనబడుతూ వాళ్ళని నడిపించే వారిగా మనం అందరం ఉండాలి.
1: Alright, so that brings us to point number 5. Point number 5.
0: ఐదవ భాగం, ఐదవ పాయింట్లకు మనం వస్తున్నాము.
1: And point number 5 is the home should be governed or lived by Christian character.
0: చూడండి, ఐదవ పాయింట్ లో మనం చూసినట్లయితే గృహము అనగా ఇల్లు క్రైస్తవ స్వభావము చేత పరిపాలించబడవలెను అనే విషయాన్ని మనం తెలుసుకుని పోతూ ఉన్నాము.
1: Alright, so let's read Colossians 3, Colossians 3 verses 12 through 14.
0: కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 నుండి 14 వరకు మనం చదువుకుందాము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. ఓకే,
1: now before I get into the point, let me say that I know it's difficult when you live with someone 24 hours a day. For example, husband and wife live together 24 hours a day. You add children there and everybody's there. Sometimes if you have a big family, you have grandparents and aunts and uncles. So you, sometimes you can have a very big family, and living with each other so many hours a day can cause disagreements, can cause complaints.
0: చూడండి, ఈ వచనాలను మనము ఈ వచనాల ప్రకారంగా జీవించాలంటే చాలా కష్టం అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనము 24 వాళ్ళని చూస్తూనే ఉంటాము. ఇంట్లో ఉన్నటువంటి తాతయ్యను మామను అవ్వను తాతయ్యను నాకుంటే నాన్నను అమ్మను లే అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనకు 24 అక్కడ కనబడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు అంటే అలాగ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళతో మనకు ఏక స్వభావం కలిగిన వారిగా ఉండలేము. కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్నవి మనకు నచ్చకపోతూ ఉంటాయి, మనం చేస్తున్నవి వాళ్ళకు నచ్చకపోతూ ఉంటాయి, కొన్నిసార్లు గొడవలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఏదైనా తప్పుగా మాట్లాడుకునే విషయాలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇలా ఉన్నప్పుడు మనము ఏం చేయాలో ఆలోచన చేయాలి.
1: And we have to understand that our Christian character, our Christian way of life can't disappear when we walk in the front door of our home.
0: చూడండి, disappear.
1: It's go away. For example, you go to church and you worship God and you sing and you have fellowship with your brothers and sisters, and then you go home and then everybody starts arguing and oh, it's terrible together. You know, Christian principles cannot stop when you go home.
0: ఓకే, చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఈ స్వభావం అన్నిటిని కూడా మర్చిపోతూ ఉంటాము. అంటే ఆరాధనలకు వెళ్తూ ఉంటాము, ప్రార్థనా కోడికలకు వెళ్తూ ఉంటాము, ఇంకా ఏదైనా క్లాసులకు వెళ్తూ ఉంటాము. అక్కడ మాత్రం బాగా మంచిగా మనం వాక్యం వింటూ చక్కగా మనం నేర్చుకుంటూ పద్ధతిగానే అక్కడ మంచి ప్రేమ అనురాగాలుగా ఉండాలి అని అనుకుంటూ అక్కడ మంచిగా ఉంటాం. కానీ అదే స్వభావాన్ని ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి వాకిటిని దాన్ని వదిలేసేసి మనం మళ్ళీ వాళ్ళతో గొడవలోకి దిగి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటూ ఉంటాం.
1: And remember, we're talking about our overall subject is Christian living. And so Christian living always has to begin in the home.
0: చూడండి, ఈరోజు మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఈ అంశం అంతా కూడా క్రైస్తవ కుటుంబం గురించే చెప్పబడుతుంది. ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఇది మనం ఏం నేర్చుకుని పోతున్నాం అంటే క్రైస్తవుడు కుటుంబంలో ఎలాగ ఉండాలనే విషయం గురించి పర్టికులర్ గా నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యంగా దాని గురించి మనం చదువుకుంటున్నాం.
1: And for our children to learn Christian characteristics like mercy and kindness, patience, all those belong in the home.
0: చూడండి, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తప్పకుండా జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును నేర్చుకునే వారిగా ఉండాలి.
1: Now, we all know that the Christian home is still going to have problems. There's still going to be disagreements between the husband and the wife. There's still going to be disagreements between the children and the parents. That's going to happen.
0: చూడండి, తరచుగా క్రైస్తవ కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు, ఈ ఇబ్బందులు అన్ని కూడా క్రైస్తవ కుటుంబంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు, లేదంటే భార్యకు, భర్తలకు, ఇలాగా పెద్దవారికి, పిల్లవారికి, చిన్నవారికి అనుకుంటూ ఇంట్లో ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబంలోనే ఇలాంటి సమస్యలు కనబడుతూ ఉంటాయి.
1: But the difference is in the Christian home, it's how those problems are handled.
0: చూడండి, ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలి విషయం ఏమిటంటే క్రైస్తవ కుటుంబము ఈ సమస్యలను అన్నిటినీ ఎలా కంట్రోల్ చేయాలి.
1: When there's problems in the home, we can handle it one of two ways. We can say, well, I don't want to talk to you. I'm mad at you. Or we can look at each other and say, I still love you. Let's pray together and let's get through these things. That's really the way that problems in the home should be handled.
0: చూడండి, క్రైస్తవ కుటుంబంలో వస్తున్నటువంటి ఈ అలిగేషన్స్, ఈ డిస్అగ్రిమెంట్స్, ఇవన్నీ గొడవలు, ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యూస్, ఇవన్నీ కూడా రెండు విధాలమైనటువంటి స్వభావాలతో నడిపించబడుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే, లేదు మనం విడిపోదాము, ఇతను నేను మాట్లాడను, ఇక మనం దూరంగా ఉందాము, ఇలా గొడవలు జరిగే బదులు మనం దూరంగా ఉండడమే మంచిది కదా అని ఒక విధంగా మనం వెళ్ళిపోవచ్చు. లేదా లేదు, వచ్చినటువంటి సమస్యను మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాము, ఒకరికొకరు మనం ఒకరికొకరు నేర్పించుకుంటూ చక్కగా మన కుటుంబంలో ఉందాము అని ఈ విధంగా ఈ రెండు స్వభావాలతో మన కుటుంబాన్ని మనం నడిపించుకోవచ్చు.
1: I don't know if you remember, but in lesson 2, this connects directly with lesson 2, where we studied about Christian speech, how we talk. And yes. In the home, this is the clearest place where Christian speech should be lived there in the Christian home, how we talk to each other.
0: మనము ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠం కంటే ముందు పాఠము క్రైస్తవుని యొక్క మాట ఎలాగ ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం. అదే పాఠము ఈరోజు ఈ వాక్యానికి మనం అనుసంబంధం చేసుకున్నట్లయితే ఎలాగ మాట్లాడాలి క్రైస్తవుడు, ఏ విధంగా మాట్లాడాలి, ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలి అనే విషయం అక్కడ మనం నేర్చుకుని ఉన్నాము. అదే మాటలను, అదే పద్ధతులను మనం ఈరోజు ఈ ఈ సమస్యలు రాబోతున్నటువంటి కుటుంబంలో మనము అప్లై చేసేవారుగా ఉండాలి.
1: We would never go into the church building and argue and fuss at each other and have a bad attitude toward each other.
0: Yes. చూడండి, మనము గొడవలు పడుతూ సంఘానికి మనం వెళ్ళలేము, ప్రేయర్కి వెళ్ళలేము, లేదంటే ఏదైనా బైబిల్ తరగతులకు మనం వెళ్ళలేము. మనం ఇట్లాగే గొడవలు పడుతూ అక్కడ ఉండలేం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా చక్కగా మంచిగా కూర్చొని ఉంటాము, మంచిగా పద్ధతిగానే ఉంటాము.
1: We would never go out in the world and show people the worst side of us because we're supposed to be a Christian example. So in the world, we're supposed to be Christians as well.
0: రండి, మన చెడ్డతనాన్ని, మనలో ఉన్నటువంటి వరస్ట్ మనిషిని, చెడ్డ వ్యక్తిని మనము ప్రపంచానికి పరిచయం చేయాలని మనం అనుకోము కదా. బయటికి వెళ్ళినప్పుడు చాలా పద్ధతిగా ఉంటాము, మంచిగా ఉంటాము, వందనాలు అంటాము, ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, మంచిగా వాళ్ళతో సంబంధం కలిగి మంచిగా మాట్లాడుతూ మనం ఉంటాం కదా. మరి అదే విషయాన్ని మనం ఎందుకు కుటుంబంలో ఉండకూడదు?
1: సో ఇట్ జస్ట్ మేక్ సెన్స్ దట్ ద క్రిస్టియన్ హోమ్ would be lived by the same Christian character that Christ requires from us everywhere else.
0: చూడండి, ఆ క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నియమాలను మనము ప్రపంచంలో అన్ని చోట్ల మనం నడిపించబడుతూ, అలాగే కుటుంబంలో కూడా అదే విధంగా మనము నడిపించబడేవారిగా ఉండాలి. అంటే అదే క్యారెక్టర్ను మనం కుటుంబంలో కూడా జీవించే విధంగా మనం ఉండాలి.
1: All right, so now that brings us to point number six today.
0: Yeah, okay. Aro amshamlaku manam veltamu.
1: And point number six is the Christian home should point the family toward Christ.
0: Yeah. Kristava kutumbamu, Kristava gruhamu kutumbanni Kristu vaipunaku nadipinchediga undali.
1: Let's notice Joshua, the book of Joshua, chapter 24 and verse 15. Chapter 24 and verse, one of the greatest scriptures in all of the Bible relative to the family.
0: యెహోషువా గ్రంథము 24వ అధ్యాయం మనం చదివినప్పుడు క్రైస్తవ కుటుంబము ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉదాహరణ మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది.
1: All right, so let's read Joshua 24:15.
0: యెహోషువా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన పితరుల దేవతలను సేవించుదారో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించేదరో, నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవించి కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనిను.
1: So there's a lot of things that are going on when Joshua is saying this. They had conquered the promised land, or at least Jericho, and other parts of the promised land.
0: చూడండి, యెహోషువా గారు ఇశ్రాయేలీలందరినీ కూడా వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు చేర్పించుతూ ఉన్నాడు. ఆ వాగ్దాన భూమిలో ఉన్నటువంటి ఒక అందులో భాగంగా ఉన్నటువంటి ఎరుకోలో ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ కొన్ని విషయాలను మనకు చెప్తూ ఉన్నాడు.
1: And it had gotten so bad for the Jews that Joshua just told them plainly, listen, you are at a point where there's a dividing line. You're either going to have to choose God or you're going to have to choose evil, because there's nothing in the middle. You either choose God or you choose evil.
0: రెండు విషయాలను అక్కడ ఉన్నటువంటి యూదులకు ఇస్రాయేలీలకు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మీరు ఏదాన్ని చూసుకుంటారో మీరు చూసుకోండి, ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఒకవైపు దేవునికి వ్యతిరేకమైన చెడుతనం ఉన్నది.
1: But for our class today, Joshua says one of the greatest things, which shows that he was a great father to all of his family.
0: చూడండి, నాడు యెహోషువా మంచి కుటుంబం మంచి తండ్రిగా మనందరికీ కూడా కనబడుతూ ఉన్నాడు.
1: He says, but as for me and my house, we will serve the Lord.
0: చూడండి, మీరు ఎవరిని సేవించినా అది మీ ఇష్టము, నేనును నా కుటుంబం మాత్రము యెహోవాను సేవించటము అని చెప్తూ ఉన్నాడు.
1: And there's nothing that can be greater, more greater than this, that a father and a mother could tell their children, listen, we are going to serve the Lord no matter what, no matter how bad it gets, no matter what Satan throws at us, we're going to serve the Lord, period.
0: చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలైనా, ఎలాగ ఉన్నా కానీ సరే, నేనును నా కుటుంబం మాత్రము, నా పిల్లలు మాత్రము యెహోవాని సేవించదము అని చెప్తున్నాడు. ఈనాడు ఇంట్లో మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన పిల్లలకు మనము ఏం నేర్పించాలనే విషయాన్ని మనము యెహోషువా గారి ద్వారా నేర్చుకొని పడుతున్నాం.
1: There are two things in today's society that have ruined the family.
0: చూడండి, రెండు విషయాలు ఈనాడు కుటుంబంలో నడిపించబడుతూ వేరుగా ఉన్నాయి.
1: Number one is that you have a father who is not faithful.
0: Number one is?
1: We have a father that is not faithful to God.
0: చూడండి, ఈనాడు కుటుంబంలో రెండు విషయాలను మనం గమనించుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఆ కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి తండ్రి దేవుణ్ణి ఎరిగేవాడుగా ఉన్నాడు.
1: And number two is that we have a father who is absent from the family. You see a lot of single mothers, for example. We do here in the West. I know sometimes in the East it's that way as well. But you have a father who's completely absent.
0: Absent means?
1: He's not there. He's missing.
0: Yeah, missing for church worship or
1: missing in the family's life. He goes out. He doesn't care about the family. He's either out drinking. He's out working. He doesn't care about the family. He's left them, and thus he doesn't have an influence on the family.
0: చూడండి ఈనాడు కుటుంబంలో రెండు విధాలమైనటువంటి తండ్రులు కుటుంబ పెద్దలుగా ఉంటూ ఉన్నారు. ఒకటి ఏంటంటే అసలు దేవుణ్ణి ఎరగని వారుగానే ఉంటూ ఉంటారు. రెండవది అసలు కుటుంబంతో గడపని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఈ కుటుంబంతో సంబంధం లేకుండా వాళ్ళు తినడము త్రాగడము వాళ్ళు తిరగడము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడము ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోవడం లేదంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడము అనేటువంటి విషయాలను మనం ఎక్కువగా మన భారతదేశంలో మన ఇండియాలో మనం ఎక్కువగా దీనిని చూస్తూ ఉంటాం.
1: And so that can be a terrible, terrible influence on the family because they don't have the influence of the father.
0: చూడండి తండ్రి దగ్గర నుండి ఉండాల్సినటువంటి ప్రభావము గనక సరైనదిగా లేకపోయినట్లయితే ఖచ్చితంగా కుటుంబము ప్రభావితంగా సరిగా ఉండనే ఎదుగనే లేదు.
1: And the same could be said truly of the mother as well. If the mother is not very caring and she doesn't take care of the needs of the children, then as well, the children are not going to learn biblical principles.
0: My mother?
1: If you have a mother who's absent like the father, if she decides she doesn't care about the children and she doesn't want to raise them, she doesn't want to feed them, she doesn't want to teach them God's word, then also there's a big problem with that.
0: Yes. చూడండి తండ్రి కనుక సరిగా లేకోకుండా అసలు కుటుంబంతో సంబంధం లేకోకుండా ఉన్నట్లయితే తల్లికి చాలా కష్టము తన పిల్లలను పెంచడం కానీ తన పిల్లలను నడిపించడం కానీ దేవుని వైపునకు మళ్లించడం కానీ వాళ్ళ పద్ధతులను నేర్పించడం కానీ బాధ్యతలను అలవర్చడం కానీ ఒక తల్లికి చాలా బాధ్యత కూడినటువంటి పనులు ఇది చాలా భారం అవుతుంది.
1: And you have to also mention the children. The children have a responsibility when they begin to understand right from wrong, and when they become older and although they're still under the house of the parents, they get older, they understand, they have to as well think about their responsibility to God and to Christian living.
0: చూడండి తల్లిదండ్రులకు కాకుండా పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయనే విషయం మనం మర్చిపోకూడదు.
1: So we see some families that even though you have a godly mother and a godly father, sometimes the children are the ones who would go a different direction.
0: Yes. కొన్నిసార్లు కుటుంబాలు మనం చూసినప్పుడు తండ్రులు తల్లిదండ్రులు సరిగా దేవుణ్ణి ఎరగకపోయినా కూడా పిల్లలు మాత్రం సరైన మార్గంలోకి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు.
1: And I have seen parents who have shed many tears because they don't understand why their children are not doing right and proper.
0: చూడండి కొన్నిసార్లు తల్లిదండ్రుల కన్నీళ్లను మనం చూస్తూ ఉంటాము సరైన విషయంలో పిల్లలు సరిగా ఎదగడలేకపోతున్నారు అనే విషయం వచ్చినప్పుడు.
1: But the truth is that even parents can't force faith in a child's heart. I can't force a child to believe. I can't force a child to obey the commands of God's word.
0: చూడండి పిల్లలను మనం ఎప్పటికీ కూడా బలవంత పెట్టలేము దేవుని నమ్ము దేవుని విశ్వసించు అనే విషయంలో.
1: But what I can do as a parent is to provide an environment in which God's word is honored and lived and practiced.
0: చూడండి మనము బలవంతంగా పెట్టి ఇది చేయి అది చేయి అని చెప్పలేము కానీ దాన్ని మనము అనుసరించి వాళ్ళకు నేర్పించే వారిగా దాన్ని ప్రాక్టీస్ చేసేవారుగా మనం చేయవచ్చు.
1: So even if my child decides to go a different direction, if I've done my part, then I don't have to worry about the guilt. Of course, I worry about my children and their soul, But I don't have to worry about whether I've done right if I'm doing what God's word tells me to do.
0: చూడండి, కొన్నిసార్లు పిల్లలు తప్పిపోతూ ఉన్నప్పుడు మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి బాధపడతాం వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏం చేయబడుతున్నారు అనే విషయంలో. కానీ మనం బాధపడాల్సింది మన గురించి మనం బాధపడాలి. అసలు మనము సరిగా మాట్లాడుతున్నామా, సరిగా పెంచలేకపోతున్నామా, సరిగా మనం ఉంటున్నామా అనే దాని గురించి మన గురించి మనము ఫస్ట్ మనం తెలుసుకుంటే, మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా మన మాదిరి పిల్లల మీద ప్రభావం పడుతుంది.
1: And so we notice Joshua, by the way, going back to our scripture of Joshua 24:15, Joshua is the greatest example of a deliberate household committing itself to serving God. Joshua said, as for me and my house, we will serve the Lord. So Joshua made the commitment, we're going to serve the Lord. And that's a great example for the mother and the father of a family.
0: కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి తండ్రికి యెహోషువ చాలా ఉదాహరణగా ఒక మాదిరిగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో మీరు ఎవరు ఎలాగైనా ఉండండి, కానీ నేను నా కుటుంబాన్ని మాత్రం దేవుని వైపునకే నడిపిస్తాను అని చెప్పి యెహోషువ గారు చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతూ ఉన్నాడు.
1: And so the bottom line is that a Christian home, as we've been talking about today and last week, should continually and always point everybody in the home, should point all members of the home toward faithful service to Jesus Christ. That's our duty to do that.
0: చూడండి, గత వారము నుండి మనం ఈ వారంలో రెండు వారంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ కుటుంబం ఎలాగ నడవబడాలి, క్రైస్తవ కుటుంబం క్రీస్తునకు సంబంధించిందిగా ఎలాగ పెంచబడాలి అనే విషయంలో రెండు వారాల నుంచి ఇదే నేర్చుకుంటూ ఉన్నాం మనం.
1: All right, so are there any questions that we have from anybody in the audience?
0: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు? ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు, ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశంలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
1: So this is a shorter portion because we split this into part two. So let's have some closing thoughts and then we'll conclude the lesson a little bit early. So by way of closing, to think about all the things we've talked about, a Christian faith should be most visible to the people who know him best. So in other words, in the family, that should be where our Christian life should be demonstrated the best. We shouldn't show the worst to our family, yet we show the best in the world. That's not the way that it should work. We should be our best in the home and then show examples to others in the world.
0: Yeah. చూడండి, క్రైస్తవ కుటుంబము ఈనాడు ఎలాగా ఉండాలి అని నేర్పించబడుతూ ఉన్నాం మనము. అయితే చాలా మటుకు మనము మన స్వభావాన్ని, మంచి స్వభావాన్ని ప్రపంచానికి చూపించే వారిగా మనం ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు అందరితో మనం స్వభావం మంచిగానే కనబరుచుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, వాళ్ళతో మనం మంచి సమాధానం పడేవారుగానే ఉండాలి అని ఎలాగైతే అనుకుంటామో, అలాగే కుటుంబంలో కూడా మనము అదే స్వభావాన్ని కుటుంబంలో కూడా కనబరిచేవారుగా మనం ఉన్నట్లయితే ఆ కుటుంబం సరైనదిగా ముందుకు వెళ్తుంది.
1: A Christian marriage should always reflect Jesus Christ.
0: క్రైస్తవ కుటుంబము ఖచ్చితంగా క్రీస్తు యొక్క స్వభావాన్ని కనబరిచే విధంగా ఉండాలి.
1: And then a Christian home should always point all of the family members toward God.
0: చూడండి, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రిఫ్లెక్ట్ వాట్ వర్డ్
1: A Christian home should always point the family toward God.
0: చూడండి, క్రీస్తు యొక్క కుటుంబము ఖచ్చితంగా దేవుని వైపునకు నడిపించే విధంగానే ఉండాలి.
1: All right. So next week, Lord willing, we will talk about the Christian and his work.
0: మనము what brother?
1: We'll talk about the Christian and his work. As he's working out in the world, the Christian and his work, employment.
0: Again, brother, I hear some problem because networking is
1: okay.
0: Not good.
1: Next week, we'll be talking about the Christian and his work.
0: Okay. దేవుని చిత్తం అయితే రేపు వారము క్రైస్తవుని యొక్క పనులు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఏ విధంగా నడిపించబడాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాము.
1: And so we will talk about things like honesty, responsibility.
0: మనము రేపు వారము బాధ్యతల గురించి, నమ్మకత్వం గురించి నేర్చుకుందాము.
1: And then we will talk about representing Jesus Christ through our work.
0: చూడండి, మన పనులలో మన క్రియలలో క్రీస్తు ప్రభు వారిని ఎలాగ రిప్రజెంట్ మనం చేయాలనే దాని గురించి రేపు వారం నేర్చుకుందాం.
1: Okay, a little bit shorter lesson today on this part two, but that concludes our study for the day today.
0: Okay.
1: All right, shall we close with a word of prayer?
0: Yeah.
1: All right.
0: మనం ఈరోజు ప్రార్థన ద్వారా యొక్క కుటుంబం ఈ ప్రార్థన ద్వారా ఈ తరగతిని మనం ముగించుకుందాము.
1: All right. Shall I do that, the prayer?
0: Yeah, you do, brother.
1: Okay. All right. We'll have the prayer and then conclude the class.
0: Okay.
1: Our Father in heaven, we are so thankful that we've had another opportunity to gather here together to study thy word.
0: తండ్రి, మీ వాక్యమును నేర్చుకోవడానికి ఈ విధంగా మేము అందరం కలిసి మీ ఒక వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చినందుకు స్తోత్రములు మా తండ్రి.
1: We're so thankful, Father, that we can study your word and talk about the Christian and our marriages and how we should operate our homes.
0: మా తండ్రి, మీ యొక్క వాక్యమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మా తండ్రి. ఎలాగ కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఎలాగ కుటుంబంలో మేమందరం కూడా జీవించాలి అనే అంశమును మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రములు మా తండ్రి.
1: Forgive us of our sins this day.
0: మా తండ్రి, మాకు మంచి జ్ఞానమును ఇవ్వండి, మంచి తెలివినివ్వండి.
1: And help us to always remember that our Christian influence is not only for the world, but it's also for our family as well.
0: మా తండ్రి, క్రైస్తవుని యొక్క పద్ధతులు, క్రైస్తవుని యొక్క నడవడికలు బయట కనబడే విషయం మాత్రమే కాకుండా అది కుటుంబంలోనూ కూడా నడిపించబడాలి, కుటుంబంలో వారితో కూడా ఆ విధంగానే ఉండాలి అని మేము నేర్చుకుని దాని ప్రకారంగా గుర్తుపెట్టుకుని మేము జీవించినట్లు సహాయం ఇవ్వండి మా తండ్రి.
1: Bless every single person who is watching and listening to this particular class today.
0: మా తండ్రి, ఈ తరగతిలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి.
1: And may we take what we have learned and put it into practice so we can be better Christians before thee.
0: మా తండ్రి, మీ ఎదుట చక్కని క్రైస్తవునిగా ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి.
1: We're so thankful, Father, for Jesus Christ and him giving himself to die on the cross for our sins.
0: మా తండ్రి, మా పాపముల విషయమై మీ ప్రియ కుమారుని యొక్క మరణాన్ని మా కొరకు జరిగించినందుకు, ఆ శిలువలో ఆయనను మరణింపజేసినందుకు మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
1: It is a debt that we can never repay.
0: మా తండ్రి, ఆ యొక్క మరణము మేము ఎప్పటికీ కూడా చెల్లించలేనిది మా తండ్రి.
1: But we hope, Father, that through the lives that we live, we can show our great love for you and our great love for Jesus for what he did for us.
0: మా తండ్రి, మా కోసము క్రీస్తు ప్రభు వారు ఏవైతే మరణించారో, ఏవైతే త్యాగం చేశారో, ఆ త్యాగానికి ప్రతికూలంగా దాని విధంగా మేము కూడా మా యొక్క జీవితాలను మీ కొరకు నడిపించుకొని మీ కోసం జీవించే వారిగా మేము ఉన్నట్లు మమ్మల్ని దీవించి బలపరచండి మా తండ్రి.
1: And we ask, Father, for your continued blessings upon all of our brothers and sisters there in India.
0: మా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి మా తండ్రి, ఇండియాలో కానీ అమెరికాలో కానీ.
1: And in particular, we ask, Father, for your blessings upon Brother Ravi and his dear wife as they get ready to begin their family.
0: మా తండ్రి, రవి, బ్రదర్ రవి వర్మను, అలాగే శృతి, ఆయనకి ఇచ్చినటువంటి సతీమణి అయిన శృతిని కూడా దీవించండి. వారు ఒక కుటుంబంగా తయారవుతున్నందుకు వారిని బలపరచండి మా తండ్రి.
1: Help everything to go well with the healthcare personnel who are helping with the delivery of the baby, and we ask, Father, that this baby would be wonderfully healthy, and we know that this baby will grow up in a very godly home.
0: తండ్రి మంచిగా దేవునికి సంబంధించినటువంటి కుటుంబంలో ఆ బిడ్డ ఎదుగునట్లుగా అతనికి ఆ బిడ్డకు ఈ భూమి మీదకి రావడానికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఎదుగుదలకు కావలసినటువంటి సహాయంను ఆ ప్రసవ సమయంలో కావలసినటువంటి బలాన్ని అన్నిటిని కూడా ఆ బిడ్డకును ఆ తల్లికి దయచేయమని కోరుచున్నాము.
1: We ask, Father, for your blessings upon the sick and for those who seek interest in our prayers.
0: మా తండ్రి మా యొక్క ప్రార్థనలు ఎవరికైతే అవసరం ఉన్నాయో అనగా ఎవరికైతే బలహీనలుగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మా ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉన్నాము.
1: We ask, Father, that you would continue to go with us as on the other side of the world they prepare for bedtime, and bless us as we, on this side of the world as we prepare for the new day.
0: మా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఇప్పుడైతే భారతదేశంలో నిద్రపోయేటువంటి సమయము, మా పడకలలో మాకు మంచి నిద్రనివ్వండి. అలాగే అక్కడ అమెరికాలో ఇక్కడ నూతనమైనటువంటి దినము స్టార్ట్ ప్రారంభమైంది. నిశ్చితమైతే అక్కడ నడవబడుతున్నటువంటి దినాన్ని అంతటిలో వారికి తోడుగా ఉండండి.
1: And we ask above all, Father, that you would continue to smile upon us and watch over us and care for us and protect us from harm.
0: చూడండి మా వేడి నుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపి బాగు చేయండి, చల్లపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, కాపాడండి.
1: Thank you for your great love and thank you for the love of Jesus.
0: మా తండ్రి క్రీస్తు యొక్క ప్రేమను మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
1: And it's in the blessed name of Jesus that we pray.
0: ఈ విన్నపములన్నీ పరిశుద్ధమైనటువంటి ఆ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి.
1: Amen.
2: Amen.
0: Amen. Amen.